ప్రతిపద సజా ప్రథమ సంసార ఏకారూపానూపస్వరూపారంక పయోరావకహింపు ఆండజ జేరజ సేతజ కీర్ణి ఉత్పజ ఖాన్ బహోర రచ దీర్ణి కహూ భూల రాజా హవ బైఠా కహూ సిమట భయో శంకర కైఠా సగరీ శ్రేష్ఠ దాయ జంపవ ఆది జుగాద స్వరూప సుజంపవ అవ రక్షా మేరీ తుమ కరో సిఖ ఉభార్య సిఖ సంగరో దోషి తే ఉఠవ తత్ పాతా సకల మలేష్ కరో రణ కాతా జే అస్తుజ తవ శరణి పరే తినకే దోష్ట దుగత వై మరే పురుఖ జవన పగ పరే తిహారే తినకే తుమ సంకట సబ టారే జో కల కో ఇక వార తిహాయ హై తాంకే కాళ నికట నహి ఆయ రక్షా హోయ తాహే సబ కాలా దోష్ట రేష్ట టరేం తత్ కాలా కృపా దృష్ట తన జహన హరిహు తాంకే తాప తన కమ హరిహు రిద్ధ సిద్ధ కర్మ సబ హోయి దోష్ట శాశ్వత కహ న కోయి ఏక బార జన తుమ సంభారా కాల భాస్ దే తాహి ఉబారా జిన నర నామ తిహారు కహ దారిద్ర దోష్ట దోఖ తిరా